గెట్టి పట్టేనా? నాథ్ గాన్ గారు తెవని గెట్టి పట్టేనా? లూజం దై రాతి వైసక గర్జం తెట గోడ చడే ఆయ పని గెట్టి పట్టేనా?